0: इस गीत के साथ ही फिल्मी गीतों का कार्यक्रम चित्रगीत अब यहीं पर संपन्न हुआ। हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। इस समय दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహార్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని మీ ముందుకు తెస్తున్నవారు ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, బహుళపక్షం చవితి, సెప్టెంబర్ నెల 1వ తేదీ, ఈరోజు మంగళవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా సాహితీ సమీక్ష. ఇందులో కొన్ని లలిత గేయాలు, తదుపరి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక సూక్తి. పడుచునిచ్చినతని భత్యమిచ్చిన వాణి కడుపు చల్లజేసి ఘనతనీగా నడువ నేరనతడు నాలిమిచ్చే గదా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.

వేమన. కవి అనేది కని ప్రాణప్రదంగా పెంచుకొని యుక్త వయస్సు రాగానే అమ్మాయిని అల్లుడు కాళ్ళు కడిగి మరీ సమర్పిస్తాడు మామ. మానవానుబంధాల్లోనే మామకున్న ఔన్నత్యం అపారం. ఇతడు భత్యమిచ్చిన వానితో సమానం. అలాంటి వారి కడుపు చల్లజేసి ఘనత కూర్చాలి గాని అందుకు విరుద్ధంగా మామ ఘనతను మరచి దుర్మార్గంగా చలించినవాడు కుచ్చునితో సమానమనేది

అలాంటి వారి కడుపు చల్లజేసి ఘనత కూర్చాలి గాని అందుకు విరుద్ధంగా మామ ఘనతను మరచి దుర్మార్గంగా చలించినవాడు కుచ్చునితో సమానమనేది అర్థం. పిల్లనివ్వడమే కాకుండా తగిన గౌరవ మర్యాదల్నిచ్చి ఉన్నత పదవులనిచ్చిన మామల్ను విచక్షణ నశించి వెన్నుపోటు పొడిచి అట్టు తొలగించుకొని చూస్తారు కొందరు. కానీ అవినీతిపరులు కూడా ఎందరో కొందరు ఉన్నారు. అనుబంధాల్లోని భేదాన్ని గురించి చాలా న్యాయంగా చెప్పాడు వేమన. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణి లక్ష్మి రేపుదయం 6 గంటలకు స్వరాజ్ దీపం లాంగలండ్ మీదుగా రంగత్తుకై వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్తులో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోట రేపుదయం 6:15 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపుదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపుదయం 7 గంటలకు రంగత్కై సహీద్ ద్వీపం స్వరాజ్ ద్వీపం స్టేట్ ఐలాండ్ కదంతల లాంగ్ ఐలాండ్ మీదుగా వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపుదయం 11 గంటలకు సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపుదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు సాయంకాలం 5 గంటలకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపుదయం 7 గంటలకు మాయాబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. అండమాన్ నికోబార్ దీవుల్లోని వ్యవసాయదారులకు మత్స్యకారులకు వాతావరణ శాఖ వారి ద్వారా కొన్ని సూచనలను తెలియపరచడం తెలిసింది. ఏమంటే రాబో 7 రోజులు కూడా ఒకే స్థితిలో వాతావరణ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి వర్షాలు, కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గంటకు 35 కిలోమీటర్ల వేగం నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీధులు గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్ళేటప్పుడు వాతావరణ మార్పులను గమనించి వెళ్ళవలసిందిగా కోరడమైనది. మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాహితీ సమీక్ష. ఇందులో భాగంగా మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు జాతీయ పోషక వారోత్సవాల గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఈ యొక్క జాతీయ పోషక వారోత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా మంచి ఆరోగ్యం, సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించటం, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు సమతుల్య ఆహారం గురించి తెలియజేయడము

పుచ్చకాహార లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించడము, సరైన ఆహార అలవాట్లు ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో ముఖ్యమని మనకు తెలుసు. ఈ వారం రోజుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా వివరిస్తారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అవసరమైన పోషకాహారంపై దృష్టి కూడా పెడతారు. కొన్ని విటమిన్లు అవి లోపిస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరానికి అత్యవసరం. ఇది శరీరానికి తక్కువ మొత్తంలోని అవసరమైన శరీరంలో జరిగే ప్రక్రియలో మార్పులు వాటి వల్ల కీలక పాత్ర పోషిస్తాయి. సూక్ష్మ పోషకాలు జీవక్రియలను ఉత్తేజం కూడా చేస్తాయి. ఆరోగ్యంలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతను కొంతమంది వైద్య నిపుణులు ఎంతో వివరంగా వివరించుకోవడం కొంచారు. అంటే వివరించాలనే ఉద్దేశం కూడా వాళ్ళ ఉంది, కాబట్టి వివరణ నేరుగా అందరికీ వినిపించాలనే ఉద్దేశం. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కూడా మనకు రోగాలను తరిమి కొట్టేందుకు కూడా కొన్ని రోగ నిరోధక వ్యవస్థ ప్రోటీన్లు, లిఫిడ్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు పై ఆధారపడి ఉంటుంది. ఇవి శరీరానికి పుష్కలంగా అందితేనే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. ప్రజలు పౌష్టిక ఆహారము, మంచి ఆహారపు అలవాట్లను ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి ఈ వారంలో అవగాహన కల్పిస్తారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే, కాల్సియం, ఐరన్, జింక్, సెలీనియం, క్రోమియం. అయితే మారుతున్న జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా పోషకాహార లోపంతో చాలామంది బాధపడుతున్నారు. మన దేశంలో కూడా ఎంతోమంది ప్రజలు సూక్ష్మ పోషక ఆహారం లోపం వల్ల కూడా ఉన్న వ్యక్తుల్లో కూడా సూక్ష్మ పోషకాల లోపం ఎంతోమందికి ఉందనేది కూడా మన ఆరోగ్య శాస్త్రం ద్వారా మనకు తెలిసింది. ఈ విధంగా వైద్యులు ఈ కింది వివరాలను కూడా వెల్లడించడం జరిగాయి. విటమిన్ B12, విటమిన్ డి లోపం కారణంగా రక్తహీన సమస్య పెరుగుతుంది. కాబట్టి వెజిటేరియన్స్, అదేవిధంగా విగన్స్ ఎక్కువ జింకు, పెలేనియం లోపంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం మనం విశేషంగా భావించాలి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఒక సంగీత స్వరకల్పన. ఈ పాట సంగీత సామ్రాట్.

0: सीमा सीमा
1: उठो,
2: क्या हुआ?
1: चेकअप के लिए जाना है ना,
2: सोने दो ना।
1: उठो,
2: अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा।
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके।
4: समय का मोल
0: HIV पे कंट्रोल।
3: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं।
5: ఈ వారం మొత్తం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తారు. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించడం మరియు మరణాంతరం కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం, మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి నేత్రదానం చేయడం ద్వారా అందులకు మళ్ళీ చూపు ప్రసాదించవచ్చు. మరణం తర్వాత 6 గంటల్లోపు కళ్ళను కార్నియా సేకరించాల్సి ఉంటుంది. జాతీయ కంటి దాన పక్షోత్సవం యొక్క ప్రాముఖ్యత, అవగాహన కల్పించటం మరియు దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి భారతదేశంలో గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు కంటి దాన పక్షోత్సవాలు మనము జరుపుకోవడం విశేషం. ఈరోజున వివిధ స్థానిక మరియు కేంద్ర సంస్థలు కలిసి కట్టుగా ఉన్న ప్రజలను ఏ విధంగా వాళ్ళకి కళ్ళ గురించి దానం చేయటానికి ప్రోత్సహిస్తాయో ఆ విధంగా మరియు అవగాహన కల్పించడం కూడా ఒక వంతు. తద్వారా వారు తమ జీవితకాలం

తర్వాత కూడా శాశ్వత ప్రభావాన్ని చూసే అవసరమైన వారికి దృష్టి అనే బహుమతిని అందిస్తారు. ఎందుకంటే ప్రారంభిక ప్రావాచికత సౌందర్యాన్ని అందించడం కూడా పాటు రోజువారీ కార్యకలాపాల్లో దృష్టి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులు, దృష్టి లోపాలు, అదేవిధంగా వెదగా గాయాలు, వేగంగా గాయాలు కూడా ఈ యొక్క ప్రమాదాలు మరియు వాతావరణ సంబంధిత వంటి ఎన్నో కారణాల వలన కూడా చాలామంది చీకటి ప్రపంచంలోకి నెట్టివేస్తుంది. ఇది దయగల దాత చేసే కంటిదానము వారికి దృష్టి అనే బహుమతిని అందించడంలో మాత్రమే సహాయపడుతుంది. కంటిదానంలో కార్నియల్ మార్పిడి వంటి అదేవిధంగా చేయాలి. ఒక పరిశోధన ప్రకారం మొట్టమొదట విజయవంతమైన కార్నియల్ మార్పిడి అనేది 1905లో జరిగింది మరియు మొట్టమొదటి ఐ బ్యాంక్ 1944లో స్థాపించబడింది. మన భారతదేశంలో అవయవదానం, అవయవాల మార్పిడి, కణజాలాల మార్పిడి అదేవిధంగా చట్టం ద్వారా కూడా నియంత్రించవచ్చు అనేది మనకు చెప్పబడింది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి 5 సెకండ్లకు ఒకరు చొప్పున అంధత్వానికి గురవుతున్నారనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి దినం, ప్రతి సంవత్సరం అనేది కాకుండా దాని గురించే ఏర్పాట్లన్నీ చేస్తూ ప్రతి సంవత్సరం 25వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

నవ్య కవిత పితామహుడుగా పేరొందిన రాయప్రోలు సుబ్బారావు జీవితకాలం మార్చి 17, 1892 జూన్ 30, 1989. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు. వీరిని నవ్య కవిత పితామహుడు అనే భావన భావకవిత్వానికి ఆద్యుడు అని గౌరవిస్తారు. 1913లో రాసిన తృణకంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైంది. ఇందులో ఈయన ఆమలిన శృంగారం తత్వాన్ని ఆవిష్కరించారు. ప్రేమ, పెళ్లికి దారితీయని యువతీ యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇది ఇతివృత్తాంతంలో ఖండకావ్య ప్రక్రియకు ఆయన అంకురార్పణం చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతలు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత 18వ శతాబ్దంలో వికసించిన ఈ కళా ప్రక్రియ చిత్రకారులను, రచయితలను, శిల్పులను, కవులను గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్య దేశములు పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనల వైపు మళ్లించాడు. అయితే రాయప్రోలు గ్రుడ్డి అనుకరణ మాత్రం కాదు, తెలుగు సంస్కృత భాష ఎప్పటినుంచో ఒక పటిమను ఆధారపడి ఉంది కాబట్టి ఆయన వీడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను తల్లి తెలుగుక, అది ఆవి కవితగా, కొత్త సొగసులు ఉన్న కవితగా ఆయన అద్దాడు. ఈయన రచించిన ఖండకావ్యాలు తృణకంకణం, ఆంధ్రావళి, కష్టకమల రమ్యాలోకం, వనమాల, మిశ్రమంజరి, స్నేహలలితాదేవి, స్వప్నకుమారం, తెలుగుతోలు, అదేవిధంగా మా ఊరి దర్శనం, రూపనావనీతం, రవీంద్రుని అస్తమయం. ఈయన ఉదాహరణలు ఏ దేశమేగినా, ఎందు కాలేడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం, స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలుపారిన భాగ్యసీమవై, వాలినది ఈ భరతమాత ఖండము, భక్తిపాడరా తమ్ముడా, వేదశాఖలు పెరిగినిచ్చుట, ఆది కావ్యం బందినిచ్చుట అనేది ఈయన కవితాశైలికి దృక్పథం.

మీరు ఇంతవరకు నేటి సాహితీ సమీక్ష ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని లలిత గేయాలు, కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.